కృష్ణ కృష్ణ బందా బందై ప్రాణ మేరు జావు ప్రాణ మేరు ఉడి జావు దివ్య ధామ

కృష్ణ బృందావన్ లై మరినాపారుంటు కృష్ణ బృందావన్ లై మరినాపారుంటు మరినాపారుంటు మైలే మరినాపారుంటు కృష్ణ బృందావన్ లై మరినాపారుంటు కృష్ణ